చొల్లి అయ్యప్పన్న మా అన్నయ్యప్పన్ చుట్టూ కాక కొత్తి కాడలిట్టు ముంగా పుల్లరు ముంగి ఎడుతూ తట్టా పుల్లరు తట్టి.